శుభోదయం మారిషస్లోని తెలుగు శ్రోతలందరికీ. ఈ అందమైన ఉదయాన్ని సంగీతంతో, చిరునవ్వులతో, ఉత్సాహంతో ప్రారంభించేందుకు మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలుతో మీ ముందుకు వచ్చాను నేను, మీ మిత్రురాలైన విష్మ. ఈ గంట పాటు సూపర్ హిట్ తెలుగు పాటలు, సినిమా విశేషాలు, సరదా మాటలు, అందమైన జ్ఞాపకాలతో మీతో కలిసి ప్రయాణించబోతున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? మన సంగీత యాత్రను మొదలు పెద్దామా? అయితే హియర్ వి గో, కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

ಶ್ರೋತಲಾರ, ಉದಯಂ ಎಲಾ మొదలవుతుందో రోజు అంతా అలానే సాగుతుందని అంటారు. అందుకే ఈరోజు మంచి సంగీతంతో, మంచి ఆలోచనతో, మంచి చిరునవ్వుతో ప్రారంభిద్దాం. ఇప్పుడు వినబోయే పాట కూడా మీ రోజుకు మంచి ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.

అసలు శ్రోతలారా, తెలుగు సినిమా అంటే కేవలం వినోదమే కాదు. కుటుంబ బంధాలు, ప్రేమ స్నేహం, తల్లిదండ్రుల విలువ, జీవిత పాఠాలను కూడా అందంగా చూపిస్తుంది. అందుకే పాత పాటైనా కొత్త పాటైనా మన హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది. ఇప్పుడు మరో అందమైన గీతాన్ని ఆస్వాదిద్దామా?

మారిషస్ తోని మన తెలుగు కుటుంబాలందరికీ ఒక చిన్న సందేశం ఇది. ఎంత బిజీ జీవితమైనా కుటుంబంతో కలిసి కూర్చొని ఒక పాట వినడానికి, ఒక చిరునవ్వు పంచుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆ జ్ఞాపకాలే జీవితాంతం మనలో ఉంటాయి. గుర్తించుకోండి.

సంగీతానికి భాష అవసరం లేదు అంటారు కానీ తెలుగు పాటలకు ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది కదా సాహిత్యం స్వరం భావం మూడు కలిసినప్పుడే ఒక పాట మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది మరి ఇంకో మధురమైన పాటను కలిసి విందాం ఇప్పుడు

తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ప్రతి ఉదయపు వేళ మన రేడియో మనోరంజన్ మీద అవునండి 94.95.698.2 మెగాహెర్ట్స్ మీద విష్మ మిమ్మల్ని రంజింపచేయబడుతున్నది ఈ కార్యక్రమం ద్వారా. కార్యక్రమం వింటూ మీరు బాగా ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. అయితే శ్రోతలారా, ఈరోజు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోవలేని తెలుగు సినిమా పాట ఏది? ఆ పాట వెనుక ఒక అందమైన జ్ఞాపకం తప్పకుండా ఉంటుంది కదా.

ఈ రోజు మీరు మీ జన్మదినం జరుపుకుంటున్నారా? మీ జన్మదినం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తొలి రాగాలు కుటుంబం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, విజయాలు, ప్రేమ ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేక సందర్భంగా ఇప్పుడు వినబోయే పాటను మీ అందరికీ ప్రేమతో అంకితం చేస్తున్నాము.

ఒక మంచి సినిమా ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. అలాగే కొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలు గడిచినా మన పెదవులపై చిరునవ్వును తీసుకొస్తాయి. అలాంటి ఓ మధురమైన గీతం ఇప్పుడు మీకోసం.

తొలి రాగాలు అనే కార్యక్రమం ఇది శ్రోతలారా మీరు చక్కగా కార్యక్రమం వింటున్నారు మెచ్చుకుంటున్నారు కూడా ఆశిస్తున్నాను అసలు నవ్వడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తారు కదా మంచి పాటలు వినడం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని సంగీతాభిమానులు చెప్తారు కాబట్టి ఈ రోజంతా ఆనందంగా ఉండండి సంగీతాన్ని ఆస్వాదించండి

మన తెలుగు సంస్కృతి, మన భాష, మన సంగీతం ఇవన్నీ మన గర్వకారణాలు. మారిషస్లో ఉన్న మన మూలాలను ప్రేమించడం మన అందరి బాధ్యత.

చూస్తుండగానే మన కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇంకా 200మైన పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి శ్రోతలారా. చివర వరకు మాతోనే ఉండండి, మరవకండి. మన కార్యక్రమం ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు ప్రసారం అవుతుంది. అయితే చాలా ప్రేమతో మన కార్యక్రమాలు వింటూ ఉంటారు, దీనికి మీకు అనేక అనేక కృతజ్ఞతలు.

ప్రియమైన శ్రోతలారా, ఈ ఉదయాన్ని తొలి రాగాలతో ఆనందంగా గడిపినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మీ రోజు విజయవంతంగా సంతోషంగా సాగాలని కోరుకుంటూ